0: అంటున్నా, నందికి పందికున్నంత తేడా, నందికి పందికున్నంత తేడా. నాతోనే నీకు పోలికేంది? గాడిదకు గంధం చెక్క వాసన తెలియదు. గాడిదకు ఎంత రంగేసినా అది రేసు గుర్రం కాదు.
1: డే ఇన్ అండ్ డే అవుట్ హీఈస్ రిసార్టింగ్ టు అబ్యూజింగ్ కేసీఆర్ గారు అండ్ డిమాండింగ్ హిస్ రెసిగ్నేషన్. మిస్టర్ రేవంత్ రెడ్డి షుడ్ రియలైజ్ ద పీపుల్ ఆఫ్ స్టేట్ డింట్ ఎలెక్ట్ హిమ్ టు డిసైడ్ ఆన్ హూ షుడ్ బి ద లీడర్ ఆఫ్ అపోజిషన్. దే ఎలెక్టెడ్ హిమ్ టు గవర్న్ ద స్టేట్. Chief Minister Revanth Reddy has promised moon to the people of the state. He promised jobs to the youth. He promised justice to farmers. He promised financial support to women and students. So instead of abusing KCR Garu and demanding for his resignation, he should start answering the people of the state. KCR Garu doesn't need any certificate from Mr. Revanth Reddy.
2: I mean, all this controversy, Chief Minister has just landed in Delhi and he'll be meeting High Command in Delhi. That's it for today. Thank you, Sam. Thank you, Vijay. Thank you, Ritu. And thank you for watching us. More news and update after this break.